0: ఎక చతుర నార కర కే సింగార్ ఎక చతుర నార కర కే సింగార్ మేరే మన కే ద్వార యా ఘుసత జాత హమ మరత జాత హర కే చతుర నార కర కే సింగార్ పరతా గజ గజ గిటా దద తద తప పలదన గచ్చన దద పల చతుర నార కర కే సింగార్
1: అమ్మ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ నమ